హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్ హై ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఎంటర్ప్రెన్యూర్ క్యా హోతా హై, హూ ఇస్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ఉద్యమి కౌన్ హై. ఉద్యమి శబ్ద కి ఉత్పత్తి ఫ్రెంచ్ భాష మే హుయీ హై. ఏక్ ఉద్యమి వో హోతా హై జో కిసి ఉద్యమ్ కే జోఖిమ్ కో వ్యవస్థిత్ ప్రబంధిత్ ఔర్ గ్రహణ్ కర్తా హై. ఉద్యమ్ ఏక్ ఉపక్రమ్ హై, విశేష రూప్ సే ఏక్ జిస్మే ఉత్పాదన్ కే న్యూనతమ్ చార్ కారక్ అర్థాత్ భూమి, శ్రమ్, పూంజీ ఔర్ ఉద్యమి శామిల్ హై. జైసే కి ఏక్ ఎంటర్ప్రెన్యూర్ ఏక్ వ్యవసాయ కి కల్పనా కర్తా హై. ఉపక్రమ్ ఉద్యమ్ స్థాపిత్ కర్నే కే లియే సాహసిక్ నిర్ణయ లేతా హై. ఉత్పాదనో కే విభిన్న కారకో కో సమన్వయ కర్తా హై ఔర్ ఇసే ఏక్ శురువాత్ దేతా హై. తో ఇస్మే ఆర్థిక గతివిధి శురూ కర్నే మే జోఖిమ్ ఔర్ నవాచార్ లేనే కి ఇచ్ఛా శామిల్ హై. ఉద్యమి వ్యవసాయ ఉద్యమ్ కే మాలిక్ హోతే హై జో పూంజీ కా నివేశ్ యోగ్దాన్ కర్తే హై ఔర్ వ్యావసాయిక జీవన్ కే దౌరాన్ అనిశ్చితతాఓ కా జోఖిమ్ ఉఠాతే హై. ఉద్యమి ఔర్ ఉద్యమ్ జుడే హుయే హై. ఏక్ ఉద్యమ్ కి సఫలతా ఉద్యమి పర్ నిర్భర్ కర్తీ హై. వో యాక్షన్ ఓరియంటెడ్ ఔర్ అత్యధిక ప్రేరిత హై. ఉన్కే పాస్ లాభ్ కే లియే